ప్రభు కోసమరేతనేరం వల రీత ప్రభు కోసమరేతన నాందకు నేరే ప్రభు కోసం రే బసే హర నేరే సంత కృపాతే ఆనందన జాగ నానక సిమరణ.

0: ప్రభు కేవలతని
1: నిర్గుణ
0: ప్రభు సహసువాయే తబ ఆప అప్ని జోత తరే
1: కమల్ కమల్ కాత డరే
0: ఆప్ని